0: శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి
1: శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి
0: శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి
1: శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి
0: శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి
1: శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి
0: శ్రీగంధవ దర్శి శివగ పార్వతం దర్శి శివగ పార్వతం దర్శి దాటి తందు బండారచ్చి కురియ కడివుతారు దాటి తందు బండారచ్చి కురియ కడివుతారా
1: దాటి తందు బండారచ్చి కురియ కడియతారా దాటి తందు బండారచ్చి కురియ కడియతారా
0: దాటి తందు బండారచ్చి కురియ కడివుతారు రగతగాలే వరివుతావా
1: బండి బండిలే తెంగినకాయ
0: ఏరి బరుగుతావా బండి బండిలే తెంగినకాయ ఏరి బరుగుతావా
1: బండి బండిలే తెంగినకాయ ఏరి బరుగుతావా బండి బండిలే తెంగినకాయ ఏరి బరుగుతావా
0: బండి బండిలే తెంగినకాయ ఏరి బరుగుతావా లారీ లారీలే తెంగినకాయ ఏరి బరుగుతావా
1: బండి బండిలే తెంగినకాయ ఏరి బరుగుతావా లారీ లారీలే తెంగినకాయ ఏరి బరుగుతావా
0: బండి బండిలే తెంగినకాయ ఏరి బరుగుతావ లారీ లారీలే తెంగినకాయ ఏరి బరుగుతావ
1: బండి బండిలే తెంగినకాయ ఏరి బరుగుతావా